0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94.95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీకందరికీ శుభోదయాలు. అ వెరీ గుడ్ స్వీట్ అండ్ నైస్ మార్నింగ్. ఈ శుభ గురువారం నాడు మీ మళ్ళీ కలుసుకునే ఒక సదవకాశం ఇంకొకసారి నాకు కలిగింది. నేను అనుకుంటున్నాను మీరు కూడా అదే ఆనందంతోనే, అదే ఆతృతతోనే మన ప్రసారం కోసం వేచి ఉన్నారు. ఉదయపు దైనందిన 8 నుంచి 9 వరకు గంట సేపు తెలుగు ప్రసారం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సమయం ఎవరెవరు మన కార్యక్రమం వింటున్న మీకందరికీ అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సమర్పిస్తూ, సరే ఇంకా అమూల్యమైన మాటలు మీద మనం ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేయకుండా వినండి ప్రసారం యొక్క తొలి పాట. అండ్ డూ హ్యావ్ ఎ స్వీట్ అండ్ వెరీ నైస్ లిసనింగ్ మనీనాటి గంటసేపు ప్రసారంలో.

So, ladies and gentlemen, inkokkasari swagata Angelulu. Ante inkokka mi inkokkasari mi manasuku prashantatanu. Ante mi alochinche vidhanalanu, mi preranalanu, ee rojunu oka kotta utsahamtone modalu pette yokka drudha nammakamtone ఒక ప్రత్యేకమైన ప్రసారం ఇంకొకసారి చక్కనైనవి పాటలతోనే అలంకరింపబడిన కార్యక్రమం మీ ముందుకు తీసుకుని నేను చేరి ఉన్నాను. అయితే నాకు ఎంతో ఆనందంగా ఉంది అనుకుంటున్నాను. ఈ ఆనందం అక్కడ ఆ వైపులో మీరు శ్రోతగా కూడా వేచి ఉన్నారు. అదే ఆనందంతోనే అంటే వినండి మన నాటి ప్రసారం మొత్తం 9 వరకు. మరొకండి ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94, 95.6 and 98.2 megahertz with Rajendra.

So, ladies and gentlemen, miru baga gamaniste e hirozu okakota dinam okakota tariku tone okakota rozu to modalaindi. Ante mukhyam emite ante jivitam anedi leda nelallo sanvatsarallo nunna rozulu tarikulu avi mukhyam kadu kevalam kalani gadapadam kadu adi. మీరు బాగా గమనిస్తే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, ఆనందపూర్వకంగా ప్రతి అనుభవాన్ని వాటి నుంచి నేర్చుకోవడం ఇది ముఖ్యం. అసలు ప్రతి చిన్ని చిన్ని ఆనందాన్ని గుర్తించడం ఇది కూడా ఎంతో ముఖ్యం. సో ఈరోజు మన ఈనాటి సంగీత ప్రయాణంలో తప్పనిసరిగా మీరు ఆనందపూర్వకంగానే మన అన్ని పాటలను విని మెచ్చుకుంటారని నా యొక్క మనవి.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు చెప్పండి మీరే మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఎక్కడైనా సరే ఎక్కడ మీరు ఉన్నారు అక్కడున్న కాలం వాతావరణం గురించి ప్రకృతి ఆ నేచర్ మీకు అందిస్తున్న ఒక విశేషమైన సందేశం మెసేజ్ ఏంటి. అసలు ప్రకృతి ప్రతిరోజు మీరు గుర్తిస్తే ఎన్నో గొప్ప పాఠాలు మాకు నేర్పించి పోతుంది. అంటే మనం అనుకోండి, చెట్లు మనకు నీడను గాలిని ఇస్తాయి, నదులు నిరంతరం ప్రవహిస్తూనే అందరికీ జీవాన్ని అందిస్తాయి, అలానే సూర్యుడు ఈరోజు కూడా తన కొత్త సూర్యకిరణాలతోనే ఎలాంటి తేడా లేకుండా తన వెలుగును నలుదిక్కులో పంచుతాడు. అంతే, అవే ప్రకృతిలోనున్న ఈ మహిమలను మనం చూసి అలానే మన గొప్పతనం మనం ప్రతిరోజు ఒక ఆదర్శంగా ఉండాలి. అంటే తమ్మరవకండి, కీప్ లవింగ్ ద నేచర్. ప్రకృతిని తప్పనిసరిగా మీరు ప్రేమిస్తూనే ఉండండి. అంతే, మన భవిష్యత్తును కాపాడుకోవడం కూడా అది ఒక

సరి శ్రోతలారా, మరొకండి మనైనాటి తెలుగు కార్యక్రమం మీరు మన RM3 రేడియో ఛానల్ మీద దైనందిన ఆచారంలానే మీరు వినబోతున్నారు. ఫ్రమ్ 8 to 9 మన RM3 రేడియో ఛానల్ మీద. సో ఈరోజు మీ ఫ్రెండు మీ హోస్టు రాజేంద్ర మీతోనే 9 వరకు. సో చాలామంది సమయం ట్యూన్ చేస్తున్నారు ఇదే ఫ్రీక్వెన్సీస్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా త్వరగా చేయండి, ఎందుకంటే ఈ గంట సేపు కార్యక్రమం కాలచక్రమంలో తిరుగుతూ ఎంతో వేగంగా 9 వరకు చేరేటప్పుడు అది పూర్తి అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు గుడ్ మ్యూజిక్, సో కమ్ అగైన్ అండ్ అగైన్ మణినాటి గంట సేపు ప్రసారంలో. సో లెట్స్ ఎంజాయ్ ద నైస్ మ్యూజిక్ ఫర్ దిస్ మార్నింగ్.

So, ladies and gentlemen, ప్రియమైన శ్రోతలారా, పెద్దలు అన్నారు కదూ, అల్లప్పుడు ఉల్లాసంగా ఉండటం సానుకూల జీవన విధానం. అసలు జీవితంలో పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ వాటిని గుర్తించుకోండి, ఎదుర్కొనే మన దృక్పథం మన చేతుల్లో ఉంటుంది. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఒక చిన్ని స్మైల్తోనే అన్ని సమస్యలు పూర్తి ఉండవచ్చు. ఒక చిరునవ్వు మనకు మాత్రమే కాదు, అసలు మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. సమస్యల మధ్యలో కూడా ఆశ విడగడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం, నవ్వుతూనే లేదా నవ్వుతూ ముందుకు సాగడం మన జీవితాన్ని తేలికగా మారుస్తుంది. ఎవరెవరూ ట్రై చేయలేదు. సరే, ఈరోజు నుంచి ఒక వాగ్దానంగా, ఒక సంకల్పంగా, లెట్స్ ట్రై దిస్ మ్యాజిక్ ఆఫ్ ఎ లిటిల్ స్మైల్ ఎవ్రీడే.

So, ladies and gentlemen, ప్రియమైన శ్రోతలారా, ఇంకొకసారి అనేక ధన్యవాదాలు. ఇంకా చాలామంది మా శ్రోతలు హాయిగా కూర్చుని ఇంట్లో పనులు చేస్తూ రేడియో పక్కగా మన ఈనాటి కార్యక్రమం వింటున్నారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ వ్యూ ఈ సమయం డ్రైవ్ చేస్తూ మీరు మీ కారులోనున్నారు, మీ బండిలోనున్నారు, ప్రసారం కూడా వెళ్తున్న ప్రసారం వింటున్నారు. సో అనేక ధన్యవాదాలు. ట్రాఫిక్లోనున్నారు, సో ఏం కంగారు పడనక్కర్లేదు. తొండర కోపం మనకు

సమస్యలను మాత్రమే పెంచుతాయి. సో బీ పేషెంట్. రోడ్డుపై ప్రతి ఒక్కరికి వారి ప్రయాణం వారి గమ్యం ఉంటుంది. అసలు ఇతరులను గౌరవిస్తూ సహనంతోనే ప్రశాంతతతోనే మీ మేక్ యూ డ్రైవ్ సేఫ్ అండ్ ఎంజాయబుల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో కీప్ లిసనింగ్, ఎంజాయ్ ద గుడ్ మ్యూజిక్ రైట్ హియర్. And let's dedicate the next one to all our sweet listeners out there. Thank you so much to be tuned on RM3 with Rajendra Tuli Ragalu.

సో తెల్లారా, అది మ్యూజిక్ యొక్క మ్యాజిక్. అంటే మ్యూజిక్ మనకు మధురమైన తోడుగా ఉండవచ్చు. సంగీతం అసలు, టు ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అవుట్ దేర్, నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు విన్న పాటలు బాగా మెచ్చుకున్నారు. సో అసలు ఇది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. మీరు అంటే అనుకోండి, మీరు అలసిపోయిన మనస్సుకు సంగీతం ఒక ఓదార్పుగా ఉంటుంది, సంతోషాన్ని మరింత పెంచుతుంది కదా. అంటే మీ రేడియో సెట్ పక్కన కొంచెం వినండి, మీ వాల్యూమ్ను ఇంకా కొంచెం పెంచండి. వినిపించే పాటలు ఎన్నో జ్ఞాపకాలను తిరిగి మన ముందుకు తీసుకువస్తాయి కదా. సో ప్రయాణంలో, విశ్రాంతి సమయంలో, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఇది సంగీతం మనకు మంచి స్నేహం.

That's it, ladies and gentlemen. ఇంకా కొన్ని నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. సో ప్రియమైన శ్రోతలారా, లెట్స్ టేక్ ఎ వౌ, ఒక సంకల్పం. జీవితం మనకు లభించినది ఒక అందమైన అవకాశం కదూ, అది మీరు ప్రేమతోనే జీవిద్దాం, మంచి విలువలను పాటిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం. ఈరోజు మనం ఇవి విషయాల మీద కొంతవరకు చర్చించి ఉన్నాం. సో ప్రతి క్షణాన్ని ఆనందిద్దాం, మన చిరునవ్వు మరవకండి, మరొక్కరి జీవితంలో వెలుగును నింపగలదు. ఎప్పుడు ఆశతోనే, ఆనందంతోనే, ఉత్సాహంతోనే మనం ముందుకు సాగాలి. దాట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతుంది. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే అండ్ అనేక అనేక ధన్యవాదాలు. టేక్ కేర్, బాయ్, నమస్కారం.